0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై గాత్రక చేరి వింటారు. గాత్ర సహకారం శ్రీ టి లోకనాథ శర్మ. వాద్య సహకారం వయలిన్పై శ్రీనేతి శ్రీరామ శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ముందుగా వినండి రామా నీవే, కరహర ప్రియ రాగవర్ణం, ఆదితాళం.
2: Listen to a Carnatic classical vocal recital by Shri Chittur Subramanya Pillai. He supported vocally by Shri T. Lokanatha Sharma, accompanied on violin.

0: శివే పాహి మాం. కళ్యాణి రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఆదితాళం.
1: యు విల్ లిసన్ టు శివే పాహి మాం, ఏ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ కళ్యాణి, సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి శోభిల్లు సప్తస్వర జగన్మోహిని రాగం రూపకతాళం త్యాగరాజస్వామి కృతి.
1: లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ జగన్మోహిని శోభిల్లు సప్తస్వర సెట్ టు రూపకతాళ్ కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై గాత్ర కచేరి వింటున్నారు. గాత్ర సహకారం శ్రీ టి లనాథ శర్మ. వాతి సహకారం వయలిన్పై శ్రీనేతి శ్రీరామ శర్మ. మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీరంగనాథం ఉపాస్మహే, పూర్ణచంద్రిక రాగం, ఆదితాళం, ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్, ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. ఫర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ చిత్తూర్ సుబ్రహ్మణ్య పిళ్ళై. హీ సపోర్టెడ్ వోకలీ బై శ్రీ టి లోకనాథ శర్మ, అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ నేతి శ్రీరామ శర్మ, అండ్ ఆన్ మృదంగం బై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. Continuing the concert, you will now listen to a composition of Muthuswami Dikshitar in Raag Purnachandrika, Sri Ranganatha Mupasmahe, set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి త్యాగరాజస్వామి కృతి బుద్ధి రాదు, రాగం శంకరాభరణం, మిశ్ర చాపుతాళం.
1: శ్రీ చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ శంకరాభరణం. బుద్ధి రాదు, సెట్ టు మిశ్ర చాపుతాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింత వరకు శ్రీ చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై గాత్ర కచేరి విన్నారు. గాత్ర సహకారం శ్రీ టి లోకనాథ శర్మ, వాద్య సహకారం వయలిన్పై శ్రీనేతి శ్రీరామ శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని టీచ్పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to a Carnatic classical vocal recital by Shri Chittur Subramanya Pillai. He was supported vocally by Shri T. Lokanatha Sharma. Accompanists were Shrineti Srirama Sharma on violin and Dr. Yella Venkateshwar Rao on mridangam. This program was contributed by
0: Akshvani
1: Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to vocal recital by Srimati Manda Sudharani, supported on violin by Sri R. Dinakar and on mridangam by Sri M. L. N. Razu.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti Inati Karnataka Sangeeta Karyakramamlo శ్రీమతి మండా సుధారాణి గారి గానం వింటారు. వాద్య సహకారం శ్రీ ఆర్ దినకర్, వయోలిన్ శ్రీ ఎంఎల్ఎన్ రాజు, మృదంగం.
1: ఫస్ట్ లిసన్ టు ఎ త్యాగరాజస్వామి కీర్తన వరరాగల యజ్ఞులు ఇన్ రగ్ చెంచు కాంభోజీ సెట్టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా వరరాగ లయజ్ఞులు చెంచు కాంభోజీ రాగం ఆదితాళంలో త్యాగరాజస్వామి వారి కీర్తన వింటారు.

0: హ్యావ్ ఎంజాయిడ్ ఎ త్యాగరాజస్వామి కీర్తన వరరాగల యజ్ఞులు ఇన్రాగ్ చెంచు కాంబోజీ సెట్టు ఆదితాళ్.
1: వరరాగల యజ్ఞులు చెంచు కాంబోజిరాగం ఆదితాళంలో త్యాగరాజస్వామి వారి కీర్తన మీరింతవరకు విన్నారు.
0: నౌ లిసన్ టు ఎనదర్ త్యాగరాజస్వామి కీర్తన పరియాచకమా ఇన్రాగ్ వనస్పతి సెట్టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు పరియాచకమా వనస్పతి రాగం ఆదితాళంలో త్యాగరాజస్వామివారి కీర్తన.

0: ఇంద్రగ్ సవీర సెట్టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు సరస సంవీర సౌవీర రాగం ఆదితాళంలో ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన.

0: You have enjoyed a Muthuswami Dikshitar composition, Sarasa Samvira, in Rag Savvira, set to Adithaal.
1: Sarasa Samvira, Savvira Ragam Adithaal and Low, Muthuswami Dikshitalavari Kirtana Mirintavarko Vinnaru.
0: Concluding her recital, Srimati Manda Sudharani now presents Ethyagaraja Swami Kirtana, Yemani Pogadudura, in Rag Veera Vasantam, set to Adithaal.
1: Chiyoriga. ఏమని పొగడుదర వీరవసంతం రాగం ఆదితాళంలో త్యాగరాజ స్వామివారి కీర్తన వింటారు.

0: Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music program, you have enjoyed vocal recital by Srimati Manda Sudharani, supported on violin by Sri R. Dinakar and on Mrudangam by Sri M.L.N. Razu. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime, Indian music.
1: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి మండా సుధారాణి గారి గానం విన్నారు. వాద్య సహకారం శ్రీ ఆర్ దినకర్, వయోలిన్ శ్రీ ఎంఎల్ఎన్ రాజు.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జి శ్రీవిద్య గాత్ర కచేరి వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి పంచమాతంగ ముఖ గణపతి నా మలహరి రాగంలో ముత్తుస్వామి దీక్షితుడి కృతి రూపక తాళం.
2: Listen to a Karnataka classical vocal concert by Srimati G. Srividya. Srimati Srividya begins her concert with a composition of Muthuswami Dikshitar, Panchamatanga Mukha Ganapatina, in Rag Malahari set to Rupak Tal.

0: ఇప్పుడు వినండి శ్రీరంజని రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి శ్రీ తుమ్ దుర్గే ఖండ ఏకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ శ్రీ దుమ్ దుర్గే ఎన్ రాగ్ శ్రీరంజని సెట్ టు ఖండ ఏకతాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జి శ్రీవిద్య గాత్ర కచేరీ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి దురుసుగా, సావేరి రాగంలో శ్యామశాస్త్రి కృతి ఆదితాళం.
1: దిస్ ఈస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ కాన్సర్ట్ బై శ్రీమతి జి శ్రీవిద్య. శ్రీమతి శ్రీవిద్య కంటిన్యూస్ హర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి దురుసుగా ఇన్ రాగ్ సావేరి సెట్ టు ఆదితాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి, కాపీ రాగంలో జావళి, పరులన్న మాట నమ్మవద్దు రూపక తాళం.
1: శ్రీమతి శ్రీవిద్య కంక్లూడ్స్ హర్ కాన్సర్ట్ విత్ ఏ జావళి, పరులన్న మాట నమ్మవద్దు. ఇన్ రాగ్ కాపీ సెట్ రూపక తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి జి శ్రీవిద్య గాత్ర కచేరీ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు వర్ లిసనింగ్ టు కర్ణాటక క్లాసికల్ వోకల్ కాన్సర్ట్ బై శ్రీమతి జి శ్రీవిద్య. దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై
0: ఆకాశవాణి హైదరాబాద్
1: ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.